హంగురామ కురుంగా ఇజున దివ్వాఫి ఎయి హమకషవరం ఎవరెన్నం అనియా లిబును కమట్టకై అది హమకషవరం ఎవరెన్న నస్రు దివ్వుమ అల్లాహ్ కుళదుం వంతకం కషవరే.

హమకశవరం అల్లాహు బిముగా వాహా తకిచ్చే తియబా మీహున్నట్టక ఖిద్మత్తెరి కురవ్వికమాయి కండుగా నా ఫహరు ధ్వని ఎకలాంగె అమరు ఫులా ఎకుగా కమాయి ఎకలాంగె ఇజ్న ఫులా లాగె మెనువి బిముగె మచ్చం ఉడు నువెట్టే గొతుం హిఫహట్టవాకం తిబాయన్ నేగని హియే హమకశవరం అల్లాహి మీస్తకున్న నుహను ఓగావంత రహీం వంత రస్కలాంగికం కశ్వరే.

మెనువి ఎవ్వెస్ హక్కకానులా ఎవరెంగె గోతి గెదరున్ నెరలెవును మీహున్నే అది మీ సకుంకురె ఎబ్బయకు మెదువెరి కురవ్వ అనెబ్బయకుగె నురక్కా తెరికం అల్లాహ్ దురుకురెవ్వున్ వానమ నసారా ఇంగె ఫళ్ళితకాయ్ అళుకంకురా తంతనాయ్ యహూదీంగె ఫళ్ళితకాయ్ గిన గినెం అల్లాహుగె ఇస్ముఫులు నంగణవే మిస్కితకాయ్ మిహురిహా తంత సున్నా ఫతుకు ఫీస్కం కషవరే హమ కషవరం అల్లాహ నస్రుదే మీహక ఎఖలాంగ నస్రు దివ్వానికం కషవరే హమ కషవరం అల్లాహి బార్ వెరివంత అజీజువంత రస్కలాంగికం కషవరే.

0: మీ అంగవణి యాయుహల్లదీన ఆమను కు అంఫుసకుం ఓ అహ్లీకుం నార. ఇమాం వి మీ స్తకుణ్ణే తియ బ్యామీ హుంగ అమిల్ల నఫ్సు తక్క తియ బ్యామీ హుంగ అహులుం ఐ మీ అంబిదారిం నరకైన్ సలామక్ కొద్దేశే దే నరకైన్ సలామక్ కురవేణి అల్లోహుగ అమృతక కియమం వే నహీతకుం దురుహలి వీమ అనెక్కొళం మీ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మష్హూర్ హదీస్ ఎంగొండాన అళుణమెంగి తెరిం కొమ్మె మీహకీ వెస్ కమే బలా బలహట్టం జహిఫావా మీహికే మసూలియతే ఎమీహెగ్గ బొలుగ ఎలిఫావా మీహికే కుల్లుకుం రాయిం వకుల్లుకుం మసూలు నాన్ రయ్యతి ఏగె తెరేం మీ అన్నని ఎమ్మె ఫ్రతమ మీ ఆయిలాగే ఎమ్మె ఇస్ వెరియెగ్గ గొతుగా ఫిరిహెం మీహ ఏన ఇబ జహే ముళి ఆయిల ఎక్కు బలహట్టం హమ ఏయా ఎక్కుగ దెమ్మి అన్నని అంహెనాగె వాహక ఏన ఏనగే తెరేగ మిహింగా కంతత్త కాకు దింగి తర్బియతు వాహక ఎంగొస్ దెమ్మి తర్తీబు ఎదని కొమ్మె మీహకు ఎస్ మసూలియతెం ఎబ ఉఫులం ఎబ జెహే ఏం వెజ్జియ్యా ఏగ మానేకి మీ మసూలియతు ఉఫులం జెహేనే కొమ్మె గొతే మీకియే ఇఖ్తియార కద్దు కొల్లైఫోయి హరమె బేనుం వెజ్జీవియ్యాము కురం ఎక్కమెన్నో మీ లాజిం కమె మీ దీని వాజిబే అడుణమే మీ కంత తక్కువరం జహేన దెమ్మి కం కురుముగా ఎమ్మె ముహిము కమకి అస్తుగా కుదిన్ నం ఎమ్మె కురిస్సురెం ఎకుదింగ్ అమిల్ల నఫ్సు మీ మొణీటకం బలహట్ట అమిల్ల నఫ్సు హిసాబుకొం అమిల్ల నఫ్సు ఇంతిజాముకొం అమిల్ల నఫ్సు ఇస్లాహ్ కురం మసక్కె కురం ఏ సెల్ఫ్ రెగ్యులేట్ కురం కుదిన్న దస్కొద్దీను అమిలన హిసాబు కురుమకి ఏ హమ కొమె ముస్లిమకు దస్కురం జేహే కమే అది మికం బినావెఫ ఒన్ననీ వెస్ అల్లాహుగే బెలెహెట్టుం అల్లాహుగే మొనీట కురుం అహర్మె కొమ్మె మీహిగ్గ మచ్చెస్ ఒన్న కం తసవ్వరు కొద్దీగే ఏమె ఇకం తసవ్వరు కొద్దే కమవ్వా నమ మికహల కంతత్తకుం దుర్హలివాం కొమ్మెహెం మీ సిర్రుం వెస్ ఏర కన్ను కురానే ఏమేమ ఏకంతత్త దస్కొద్దేం జేహేన్ హేమ మీ జవాబకి మీ ఆయిలాగే మచ్చ లాజిం వేగెంవా కమికే మీ మీ ఇఖ్తియార దూకొల్లైఫై కమే నూనె మీ జిమ్మా నగంజేనే
1: దాని తరబేత్ కురుముగా మసకే కురారుగా ఎకుదిన్న ఎదిమావా హురిహాక మెక్క వెస్ మ్యామ్ ఫ్యాన్ మీ మసూలియత అదా కురుమకి ముహిముఖ మెక్క షెహుతి ఫాహం కురవి లాజిముఖ మెక్కమ దే బైఫారు అడుగున్ మే బెనివరింగ్ కితమ్మి వరక బలాగే ఉళ్ళకమకు జహే రహుమత్ తెరియ కేసాబు నూని మీ మాహోల్ కేసాబు మిస్ కుదిన్న బదల్ తగండక తజపాకారు ఫాహం కురవ్వ దెన్ ఇస్తిమాల్ కురుమా మీ ఫద ఆదతక మీ ఎకుదిన్ దియోంగే కురిన్ ఎకుదిన్న కిహావరకతో ఎకంకం విస్నాదిను మీ కిహా ముహిముకమెతో
2: శుక్రియా బిస్మిల్లాహ్ మీ దుంఫతికి ఇస్తమాల్ కూడా అవాహక దక్కారు మీ అదుగే మీ మా హౌదుగా అది మీ అదుగే మీ భవనం మీద మా హౌదుగా వర ఫుళా దాయరగ్గే వాహక మీ దక్కని దుంఫతికి హమేకని సింగరేటు భూయి నూని ఈ సింగరేట్ బేను కొద్దుమెన్ను దుంఫతికి వర ఫుళాకు మీద దుంఫతికి తిన్ దరగే మీ అది బేను కురే ఏ సీదా ఏ మీహా బేను కురీమా ఏ మీహాన్ ఎల్లి బెగెల్దుమా సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏమికి అచ్చక అది థర్డ్ హ్యాండ్ స్మోక్కి అచ్చక థర్డ్ హ్యాండ్ స్మోక్కి వెస్ గెల్ను హుడిచ్చే థర్డ్ హ్యాండ్ స్మోక్కి మిసాలకం అడుగున మితా తిబెఫ దుంఫతి ఇస్తమాల్ కొఫ అడుగునమే నుకుమెగెన్ దాత దిగడి ఫహం నూని హతరుగడి ఫహం ఆయకమ బియస్ ఎతనం ఎన్న మీహున్న దుంఫతిగా అసలు కురే ఎహమెజ్కోని వర కిన వగుతెగ్గ ఏగ్ వస్ ఇబహుడే ఎహమేమ ఏ దుంఫతి అంటే మీదు గే బెలిని వేడింగ్ గబూదు కురంజే హగీగతికి వరగ్గినఫార బెలిని మన తిమన్నవం గేగ దుంఫతికి ఇస్తమాలి అనుకురమే ఎక్కువ అడుగుణమెంగి మిసాలక ఫెమిలీగే మెంబర్కు దుంఫతి ఇస్తమాలు కొఫ్ఫ బేరుగోళిదాఫ ఆస్ అడుగునుగ తుత్తు దడిఫుడు ఉడాలని కమ వనీవియ ఏగి వసు టౌడాలని కవని ఎగమానికి ఏ దడిఫుల దుంఫతుగే అసరు కురానే ఎగుతం మిసాలక హఫ్తాయ్ నూని ది హఫ్తాయ్ రిపీట్ వైద్యకం అనివి ఎగమానికి దడిఫుడు ఎత్తి అడిక్ట్ ఎఫ్ఐ అయ్యేది ఎమ్మె తుత్తు దెంగ్ ఏ దడిఫుడు బొడ్ వెగింగ్ దుంఫతి ఇస్మాలు కూడా ఫెటీమా విధాలు నువాటే తిమ్మన్నమే ఫెమిలీ తెరేగ కురికమని నూనెమి దెమ్ మీదు దుంఫతి ఇస్మాలు కూడా నేను హమేకని సింగరేట్ కొన్ను అడుగుణమెంగే హురిహాగేగ్గవెస్ మీదు సుపారీ బేణుకురే వరగ్గిన సుపారీగే తెరేగా